ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల శ్రుత సయిత క